0: వాళ్ళవి ఏఫ్ఐ ఎక్స్ నుంచి యథాయి కొండగల్లి మోయిన ఎప్పు గెన్నెచ్చి శరీ షేఖ్ బకే మంసిన్ అలీ ఎక్సిన లేగి హంగెన్ జబోటు షేఖ్ మొహమ్మద్ బిన్ బారమకే ఇమ్ను ఖాదిమ రసూల్ ఇమితం ఎక్సిన జటాయి బి కొన్న ఎప్పు ఎక్స్ ci jotaay bi ñu door liggéey bi loolu mooy ndigal li sëriñ bi dafa wax ne na ñëpp gën si ñëw ci mbaar mi kilifa yi yegg si nañ te dañoo bëgg tënk jotaay bi su ko defee ñu mën a delluwaat ci yitte yi loolu mooy ndigal li
1: bismil ilahi may defaat bayit yu wériñ mën a waat ci mbër mu rëy mu jub xalaat xamul mooy mustafa bismil ilahi may defaat bayit yu wér yuñ mën a waat ci mbër mu rëy mu jub xalaat boo ko xamul mooy mustafa kabam ba dem ba kom mu des nit ñëpp tiit bañ yoon wi tas mu jekk rek dal dina cass

కరవుల వాళ్ళు మైగ జగాత్మంబల్ల యునిసిలేంటి మంది మగ్గలను ఎల్ల deflini ñu magal Cheikh Mamadou Mustafa kérok la walu may ga daga mambal ñi ci lé yeen ci man di magal ñu yalla Serigne Moussa né mo ni ma tarixal ma yow fi Touba magal gumay fatali man sa bay ba té bu